0: జీ రుస్తమ్ అలీ పవర్ చాలా అల్హమ్దుల్లా మాజీ దుఆ తాస కరి బి కేర్ పె బుదే
1: జిఏ ఎఫ్ఎం 88 నెట్వర్క్
2: సింధ్ కీ ఆవాజ్.